శిల్పి బాదల్ కుమార్ ఆచార్య, గీత రచన గురుకృష్ణ గోస్వామి, స్వర సంయోజన ఓ సంగీత పరిచాలనా పూర్ణచంద్ర ఖుంటియా, ప్రయోజన అభయ కుమార్ దాస్. ప్రథమే శిల్పి గాయంతి ఖైపుట్టా కరా హెలా, బసుధా మాతా సిరి దేచిదెలా, మో లవంగ లతాలో.